0: టైగర్ కా హుకుం. అర్థమైందా రాజా?
1: All hits, all day. This is Radio Suno 91.7 FM.